ఇని నీచరణాంబుజమును. జీఎన్ బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం, కీరవాణి రాగం, ఆదితాళం.